సంగీతం కార్యక్రమం వందనాము. హనీషాపే రాస్ బిహారీ దేశాయ్ అనే విభా దేశాయ్ స్వర్మ బిల్వష్టకం సాంభి. హాపచీన భక్తి గీత ప్రస్తుత్ చే శుక్ల శర్మా స్వర్మ.